ప్రహ్లాదమత్యహరిసంభవకారణాత్మన్ శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం సోమాన్వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణతోషిత కృష్ణమూర్తే బాహ్లీక రాజ బహురాజ సుధర్మధావన్ శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం శ్రీకృష్ణదేవ నృపతి సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయ

పూర్ణబోధమతరమ్య సుధాబ్ధిచంద్ర శ్రీ గౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. స్వీయాన్ సమస్త నిగమాన్ ప్రవిలోక్య సూక్ష్మే సద్భాట్ట సంగ్రహమిషేయ దువర్యవత్రే శ్రీజైమినిర్యమభిపూజయతేతి మోదాత్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. స్పష్టార్థకైరనతి విస్తృత సూక్ష్మవాక్యైః సూత్రార్థభాసకమవేక్ష్యత తంత్రదీపం వ్యాసో యశోభిరభిపూరయతే సదాయం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. స్వస్వీయ శాస్త్రగతమర్థమతోధిగం చ దృష్ట్వా యదీయకృతిషు ప్రణయాతి నమ్రాః అర్చంతి పాణిని ముఖాయ మగాధబోధాః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. రమ్యా సుధా పరిమళోల్లసితా చ కాశే సచ్చంద్రికాపి సుశుభే విలసత్ ప్రకాశా టీకాశ్చలేసురమితైః స్ఫుట భావదీపైః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. రమ్యార్ధరత్న పరిభూషిత సర్వగాత్రీ సర్వాశ్రుతిః స్వశిరసా సహితేందిరాయం ఆరోప్య రక్షతి సదా నిగమాంతరాజ్యే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీ వెంకటార్యవరతిమ్మణ గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫలవైణికాగ్ర్య దారిద్ర్య దుఃఖ భయభంజన పుణ్యమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ

రవీంద్ర భవతాత్ తవ సుప్రభాతం ఆనంద తీర్థ జయ తీర్థ కవీంద్ర తీర్థాః శ్రీరామచంద్ర విభుధేంద్ర జయీంద్ర తీర్థాః ఆశీస్యతం ప్రదతి స్పృహయంతి యస్మై శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం వాదీంద్ర తీర్థ సుమతీంద్ర ముఖాస్తువంతి కర్మందినో గురు గుణస్తవ నైరుదారైః త్వాం పశ్యతాననుగ్రహాణ దయాద్ర దృష్ట్యా శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం గార్హస్థ్యముత్తమయాచితలబ్ధవృత్యా కష్టేన యోనిరవహోహ్యధునాశ్రితాన్ స్వాన్ సర్వేష్టలాభ పరిపుష్ట తనూన్ కరోషి శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం శ్రీమత్సుధీంద్రవరయోగి సరస్వతీభ్యాం సంప్రేరితో యతి రఘుర్బహునాశ్రమేణ మంత్రాన్ జపస్యను దినం జగతిం పునాసి శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం గంగాదిపుణ్య సరితః ప్రణయాతి బద్ధాః సద్రత్న హేమ జల కుంభశతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగ నిద్రాం శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం గంగాదిపుణ్య సరితః ప్రణయాతి బద్ధాః సద్రత్న హేమ జల కుంభశతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగ నిద్రాం శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం మందార పుష్పదధి కుంకుమ ముక్

శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం సంతాన సంపదతి శుద్ధ విరక్తి భక్తి విజ్ఞాన ముక్తి ముఖ సర్వ ఫల ప్రదాత వాగ్దేహ సౌష్టవ కరాతి పవిత్రమూర్తే శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం చింతామణిః సురతరుః సురధేను పూర్వా భక్త్యేష్టదానకుశలే త్వయి నమ్ర నమ్రాః స్వీయే పదే సమభిషిచ్య సమర్చయంతి శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం నర్నర్తి భక్తి భరపూరిత దాస గోష్ఠీ విస్మృత్య దేహము తలోకమిమం స్మరంతి త్వాం స్మారయన్ చతుల నారద గాన గోష్ఠీం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి భక్తి బహు పశ్యతి సర్వమందః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి భక్తి బహు పశ్యతి సర్వమందః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం బృందావనేషు జగతీతల మధ్యగేషు సర్వేషు సన్నిహితయా బహురమ్యమూర్త్యా సర్వేష్టమాకలయ సంచయ భూమిజయ్యాం శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీకృష్ణ భక్తిమతులామవలంబమానీ సర్వాస్తి శక్తిరితి దిండిమ ఘోషపూర్వం యో భూబుధ స్వమహిమాతిశయ ప్రకాశైః శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వాం త్వత్సమం స్వసదృశం భవత ప్రభావం దృష్ట్వా జహాతి జనతా ఖలు నాస్తికత్వం ఆస్తిక్యవర్ధన జగద్గురువర్య భూమన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఐరావత ప్రముఖ దైవత వాహనాని సిద్ధాని సర్వవిబుధైరభియాపితాని తేషు స్థితో మహగతో దిశ భక్త కామాన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఏతేతి భక్తి భరితాః సుజయీంద్ర తీర్థా బృందావనోద్భవ సమాత్రిశతీ మహేస్మిన్ అంచంతి హేమ కవచేన గురో సమేహి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వత్సుప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం భూయాత్వదీయ కృపయా మమ సుప్రభాతం త్వత్సుప్రభాత కవనస్య చ సుప్రభాతం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం త్వత్సుప్రభాత పఠనస్య సుఖం ప్రభాతం భూయాత్వదీయ కృపయా మమ సుప్రభాతం త్వత్సుప్రభాత కవనస్య చ సుప్రభాతం ఏనోద్ధృతః పాపకూపాల్లక్ష్మీనారాయణాభిధః అంచామ్యహముపాధ్యాయః.

మధ్యాహ్న సంగత శతార్క విభోరు కాంత్యా ఏ దీప్యమాన హరిచారు ముఖార విందం సంగీక్ష మోద కరచారు సుదాభిమా.

భూవరాహాద్యశేష వైష్ణవ మంత్ర ప్రతిపాద్య భూవరాహాద్యశేష రూప విశేషాత్మక రమాది మంత్ర ప్రతిపాద్య రమాదినిష్ట రమాది నియామక రూప విశేషాత్మక శ్రీలక్ష్మీ నరసింహాత్మక పరమదయాళు క్షమా సముద్ర భక్తవత్సల భక్తాపరాధ సహిష్ణు దేశకాలాధిపతే దేహేంద్రియాధిపతే సూర్యవంశధ్వజ రఘుకుల తిలక లక్ష్మణ వరద శత్రుఘ్నగ్రజ శ్రీమద్ధనుమదుపాసిత చరణ సీతాపతే శ్రీరామచంద్ర తురాజ్ఞయా తత్ప్రసాదాత్ తత్ప్రేరణయా తత్ప్రీత్యర్థం త్వాం ఉద్దిశ్య త్వాం అనుస్మరన్నేవ తురాజ్ఞయా నియతేన మన్నియామకేన సత్తాప్రద వాయునామక చేష్టాప్రద ప్రాణనామక ధారణాప్రద ధర్మనామక ముక్తిప్రద ముక్తినామక రూప విశేషై మద్రుదిష్ఠితేన పరమదయాళున క్షమా సముద్రేణ భక్తవత్సలేన భక్తాపరాధ సహిష్ణున సర్వస్వామిన సర్వప్రేరకేణ సర్వదాత్విక దేవతా ప్రేరకేణ సర్వదాత్వికాసుర భంజకేన తథా తత్ప్రేరణా ప్రయుక్త దుర్మతి భంజకేన అతయేవ ప్రభంజన శబ్దవాచ్యేన ప్రతిదినం ప్రతిక్షణం బుద్ధియోగకేన సర్వకర్మకర్త్రా సర్వకర్మకారయిత్రా సర్వకర్మస్వామిన సర్వకర్మ సమర్పకేణ సర్వకర్మ ఫలభోక్త్రా సర్వకర్మ ఫలభోజయిత్రా సర్వకర్మ ప్రేరకేణ సర్వకర్మోద్బోధకేణ సర్వకర్మశుద్ధిప్రదేణ సర్వకర్మశుద్ధిప్రదేణ సర్వకర్మనిష్ఠేన సర్వకర్మ సాక్షిణ సర్వకర్మనిష్ట భగవద్రూపోపాసకేన అతయేవాశేష జీవసంఖ్యానాదికాలీన ధర్మాధర్మ ద్రష్టు స్వేచ్ఛయోద్బోధకేన తద్వాదిక కపిలోపాసకేన రమా వ్యతిరిక్త పూర్వ ప్రసిద్ధ వ్యతిరిక్తానందవేద ప్రతిపాద్య ముఖ్యతమైన అనంతగుణ పరిపూర్ణేన సర్వదోషదూరేణ త్వచ్చిత్తాభిజ్ఞేన త్వచ్చిత్తానుసార చిత్తేన త్వత్పరమానుగ్రహపాత్రభూతేన మధ్యోగ్యతాద్యభిజ్ఞేన శ్రీభారతీరమణేన రుద్రాద్యశేషతాత్విక దేవతోపాసితకరణేన మమ సర్వాస్వస్థాసు చిత్రదా విచిత్రదా తదుపాసకేన శ్రీ ముఖ్య ప్రాణేన ప్రేరిత సన్ తత్సంస్కృతిపూర్వకం సేనా సముత్య అద్యతనం సువర్ణాశ్రమోచితం దేశకాలావస్థోచితం నిత్య నైమిత్తిక కామ్యభేదేన త్రివిధం తత్పూజాత్మకం కర్మ యథాశక్తి యథాజ్ఞప్తి యథావైభవం కరిష్యే మదాజ్ఞాకారిభిః విద్యా సంబంధిభిః దేహ సంబంధిభిశ్చ తదీయై అశేషైర్జనై తత్సర్వకర్మకర్తృత్వ కారకృత్వాత్ అనుసంధానపూర్వకం కారయిష్యే చ ఇది శ్రీరాఘవేంద్రాఖ్యే దినాకృతమంజస ప్రాతః సంకల్పగద్యం స్యాత్ ప్రీతేర్మాధవ మద్వయో ఇది శ్రీరాఘవేంద్ర ఇది శిరోమణిభిః విరచితం ప్రాతః సంకల్పగద్యం సంపూర్ణం.